నువ్వులు కుళ్ళి కుదార ఓరణమా మనజో నమ్మయు మనజో పెవియో పవమణు ఏళ్ళ ఓరల్ పవమణు కుళ్ళగాయను.